స్వాగత సంఘలోకత హరే స్వాగత నరక పర హరే స్వాగత సోహిలా స్వాసంగ మేలా జోచా సోహి పర పాప స్వాగత సంగన బిర్థ జాభ పార్బ్రహ్మ సాధ నారగుద్ర సా సున్న రస

ఆహే దేశ తనకో చారుకుంటుడుతామే సో తన తేపామే దేశ శోక కోరిన బాధ్యం మీత సోసుకు సాధు సంగపరి దేశ సభ గోకరా పలి కన్నీ సభ దర్కించని అనుకో

ఖేలు సంకోచ తోనానికి ప్రతాప దోహు పాఖ కా ఆపే తని ఉనికి స్వభావన బని ఆపే కౌత కరే ఆనంద చోజ ఆపే రస్పోజ నిర్జోగ జస పా